0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: సూరకి తరది సూర్ ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనది.